స్వాగతం స్వాగతం ఉదయపు వేళ 94.5.6 98.2 మెగా హెచ్ మీద ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. ఎస్ ఫ్రమ్ 8 to 9 AM ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం లాగా ఈ ఉదయపు వేళ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తూ ఉంటున్నాం. సిద్ధంగా ఉన్నారా మన కార్యక్రమం విందానికి ఈరోజు? ఎస్, ఆర్ యు రెడీ ఫర్ దిస్ వన్ అవర్ మ్యూజికల్ ప్రోగ్రామ్? సాటర్డే మార్నింగ్ అంటే ఇట్స్ వీకెండ్ కదా, రిలాక్సింగ్ టైమ్, enjoying weekend with your families and friends, kutumbalato mitrulato bandhuvulato pillalato weekend gadapadaniki meeru veechi untaru for relaxing time kada, it's weekend. Aithe shrutalara, without forgetting your messages, your text messages for your dedications on 5768-8907 6 6 8 9 0 7. స్టే ట్యూన్, మన ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అలవాటు ప్రకారంగా స్వామివారికి దండాలు పెడుతూ

ఎనిమిది గంటలు దాటి పదిహేను నిమిషాలైంది. ఈ శనివారం నాడు ఏం చెయ్యాలనుకుంటున్నారు? డిసైడింగ్ వాట్ టు డూ ఆన్ దిస్ సాటర్డే. చలికాలంలో ఇట్స్ వింత కదా, ఎంతో చలిగా ఉంది, కష్టంగా ఉంది కదా లేవడానికి. కానీ ఇట్స్ వీకెండ్ కదా, కొంతమంది ఆలస్యంగా లేస్తారు, ఇంకా కొంతమంది అలవాటు ప్రకారంగా లేచి ఉంటారు. మన కార్యక్రమం వింటూ ఆనందించండి ఈ శనివారం నాడు ఆన్ ది సాటర్డే మార్నింగ్. స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ విత్ వందన.

ఎవరికి పాట తెలియదు హూ డజంట్ నో దిస్ సాంగ్ ఇట్స్ హిట్టింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇన్ ద హోల్ వరల్డ్ అలాగే మన మారిషస్ లో కూడా వస్తున్నది మన పెద్ది మూవీ ఆన్ ద 4th ఆఫ్ జులై at M Cine Triano and M Cine Flak. So please contact Mauritius Telugu Mahasabha members to get your tickets if they are there.

మీ జన్మదినోత్సవం వస్తే ఎంతో హుషారుగా ఎంతో ఆనందంగా ఉంటారు కదా, వేచి ఉంటారు మీ జన్మదినోత్సవం జరుపుకోవటానికి. Waiting every year to celebrate your birthday. Yes, indeed. ఎవరెవరో తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. Many, many happy returns of the day. Happy birthday. May all your dreams come true. And may God bless you. And wish you all the very best in life. Lots of happiness, lots of good things, and very good health. Long life to all of you. So let's go to sample. Wishing very happy birthday to Alludu Rubesh Gobardhan of Sample. Yes, it's Kaboye Bharya Tarafuna Darshini. From your fiance Darshini. Ataya Pratima Mutyalu from Suriname. Amma Rajini Nanaraji.

8 గంటల దాటి 40 నిమిషాలైంది రాకింగ్ మ్యూజిక్ ఫర్ యు ఆన్ ది సాటర్డే మార్నింగ్ మన లైవ్ తొలి రాగాలు ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచిస్తూనే ఉంటున్నారు ఇట్స్ సాటర్డే కదా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి మన జీవితంలో సో ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వీకెండ్ అహెడ్ ఇన్ దిస్ కోల్డ్ వెదర్ మన ఉదయపు వేళ కార్యక్రమం వింటూ ఆనందించండి విదోచి వందన They're getting this song to all the senior citizens. To Chan, Anand, Chengadu, Sarojini, Naigi, Ozol, Naidu, Appadu family, Jani, Asriya. And to Rama, Radha, Ramsami, it's from Ani. And dedicating this beautiful song to you.

0: ఎనిమిది గంటలు దాటి 48 నిమిషాలు అయింది. ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ ట్రాక్ లైఫ్ ఫర్ యూ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీ ఉదయపు వేళ ఉంది. సాటర్డే మార్నింగ్ వేదియోజీ వందన. Yes, indeed.
1: Adala.
0: Wishing a belated happy birthday to Deepa Pentia of Suyak. It's from all your cousins. And from all your families and friends. Wishing you belated happy birthday. Enjoy life as it is. Keep smiling. Keep spreading your beautiful thoughts around. So once again, belated happy birthday to you.

ఇట్స్ వీకెండ్ కదా ఆనందంగా గడుపుతున్నారు ఈ వీకెండ్ లైవ్ ఫర్ యూ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విద్యోజీ వందన 8 నుంచి 9 దాకా ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఎంటర్టైనింగ్ యూ విత్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మన టాలీవుడ్ నుంచి అనదర్ వన్ ఫ్రమ్ పెద్ది ఫర్ యూ మాసా మాసా ఏ ఓరే మా

సంగీత ప్రియులారా సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో ఇట్స్ టైం టు సే బై బై మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ హోప్ యు హావ్ ఎంజాయ్ ఆల్ ది సాంగ్స్ ప్లేడ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ పెద్ది మూవీ అండ్ ఇఫ్ యు హావ్ నాట్ గెట్ యువర్ టికెట్స్ So get your tickets from the members of Mauritius Telugu Mahasabha if they are available. Yes, because everywhere is getting booked. So catch you next Saturday. వచ్చే శనివారం నాడు catch you again for live మన తొలి రాగాలు. సో ఇంతటితో వంద నా మీద గ్రెస్ సెలవు తీసుకుని have a wonderful weekend ahead. And a nice listening మనత్ RM3 meeda inta varaku vandana meedukara selavu teesukuni namaskaram